0: హ్యాపీ బర్త్డే వైష్ణవి అక్క.
1: హ్యాపీ బర్త్డే వైష్ణవి.
0: అత్తకి చెప్పు బర్త్డే విషెస్. అక్కడక్కడ కెమెరా అక్కడ. హ్యాపీ అత్త.
1: హ్యాపీ బర్త్డే చెప్పు.
0: హ్యాపీ బర్త్డే అత్త.

0: హ్యాపీ బర్త్డే వైష్ణవి అక్క.
1: హ్యాపీ బర్త్డే వైష్ణవి.
0: అత్తకి చెప్పు బర్త్డే బర్త్డే విషెస్. అక్కడక్కడ కెమెరా అక్కడ. హ్యాపీ అత్త.
1: హ్యాపీ బర్త్డే చెప్పు.
0: హ్యాపీ బర్త్డే అత్త.
2: బర్త్డే వైష్ణవి.
3: హ్యాపీ బర్త్డే మాసి. ఐ లవ్ యు. హ్యాపీ బర్త్డే మాసి.
0: హ్యాపీ బర్త్డే వైష్ణవి.
3: హ్యాపీ బర్త్డే మాసి. హ్యాపీ బర్త్డే.
0: ఇంకా అందరం ఇంకా హ్యాపీ బర్త్డే వైష్ణవి.